0: గారే గారే
1: నరబడే
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే
1: సూర్యకి తరజే ఇన్నాయా ఇది